0: యువతన సంచోహ ఓపగవంత
1: శాంత జనక నిర్మలమంత
0: ఏకాశ్రఖమన్ మాహే
1: సర్వ రోగ నానక మిట జాహే
0: ఇస్తాను కోచార్.